శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవేర ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.